0: నానా మా పొడుచుకుని అయి
1: వాడరికి అర్చేసి
0: బిగోర్చిను.
2: अन्नपूर्ण चलचित्र मन्दिर बेसी शहरमा यही साउन एक गते शुक्रबारदेखि भव्य प्रदर्शन भइरहेको छ. नेपाली कथानक चलचित्र गौथली
3: पढ्न आउँछ माया गर्छु भन्नेलाई के भन्छ अंग्रेजीमा
4: बनाना. I love you.
2: समय मध्याह्न 12 बजे, दिउँसो 3 बजे र साँझ